శ్రీ రాంగలా భగవానికి, శ్రీ ఆనందకన్న భగవానికి, శ్రీ కౌసల్యానందన్ భగవానికి, శ్రీ దశరథ నందన్ భగవానికి, శ్రీ కైకయీ నందన్ భగవానికి, శ్రీ సుమిత్రానందన్ భగవానికి, శ్రీ చారోభయ్యన్కి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామకి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి,